0: గారే గారే
1: జరా పడ జే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్ల
0: గారే గారే
1: ఏ సూర కి తర జే ఏ సూర ఇన్న ఆయా ఇదు ఏ ఏ కచతుర నార అమ జోరగనే జే.

0: గోడా చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరు ఆయన, యా గోళా బుల్లా యా చతుర బుల్లా గా
1: ఎక చతుర నారే.